అది అల్లోహఫ్యవా కలేగఫాన మంఫాయ్ నుదివే, అది కలేగఫాన గెల్లుమెవ్వెస్ నుదివే తకిచ్చ ఖలేగఫాన్ అళుకన్ను కురవ్వాషి ఫహి కలేగఫాను ఇకం కురవ్వాఫినమ హమ కషరుం ఏరుం కలేగఫాన్ వాణి అనియా వెరివి మీహుంగి తెరేన్నే.

దన్నాష హమ కశ్వరం ఎవరెంగ్ ఎవరెంగ్ మేథంగ్ అనిఫరాథంగ్ అంబ్రాలతే ఎయ్యి ఎఖలాంగ్య వంహనావి గతుమషే దన్నాష ఎవరెంగ్ ఫేరాం ఎవరెం ఫోర్విగెంతిబే ఇరువెస్ ఎవరెం సిర్రు కురా కంతకాయ్ ఫాలు కురా కంత ఎకలాంగ దినవడిగెం వెతే హమ కశ్వరం ఎకలాంగ ఈ హిత్తౌ గా వాహా కమెం మొళ దినవడిగెం వా రస్కలాంగే.

ఆఖరత్గా నరకనూం ఎహెంతనే ఎవరెన్ నన్నువా మీహున్నే అది ఎవరెన్ కుళకంతం ఎథాంగా బేకారు వెగెంవే అది ఎవరెన్ కొంగులును కంత బాతలు వెగెంవే.

డ్రామాకి స్క్రిప్ట్ లియో ఫతాయ్ కులవాలి ఫాతిమత్ జీనత్. డ్రామా కుళుముగ బావరివి అజీజా ఫారూక్, అలీ హసీన్, ఆయిషత్ నసీమ్, ఫాతిమత్ సమా, అది ముహమ్మద్ షాఫీ.

అది అల్లాహ్ ఫియవా కలేగఫాన మంఫాయ్ నుదవే, అది కలేగఫాన గెల్లు మెవ్వెస్ నుదవే తకిచ్చ ఖలేగఫాన్ అళుకన్ను కురవ్వాషే. ఫహె కలేగఫాను ఇకం కురవ్వాఫినమ హమ కషరుం ఏరుం కలేగఫాన్ వాణి అనియా వెరివి మీహుంగి తెరేన్నే.

0: تفصيلكو تصوركو دبينو غدا مثالكا ఏన కియవాఫికం కియవి కిహినెక్కం ఫర్వాతరికొత్తో మీ కణులా అడోహాగెంతో ఏన కియవి గోయి కొంతాకు ఇందిగెంతో కొం ఇరకుతో మీ కొం ఇరకు కొంతాకు కిహినే మీ తిన్ సువాల జవాబు దేవే గొత మీ లఫ్తుతో బేణు కురకమ వాణ మెహరి కంగితురు రంగళ బేణు కురే
1: మిస్రాళ్ళు మేము తిరిగి కమి హర్వాక దక్కాలని అస్సలాం అలైకుం అబ్దుర్షీద్
2: بائیں اس سے مثال کا گرے صبح میں کیفا ہو گئی آدم نانا بدل کرے گا مسے کتے پوریا دے تو سوال
1: صاف بڑا فٹا بتا رہے تھے
0: আদি ফর তকরা কল দেবী আমরা নঙ্গল
1: আব্দুরশিদ
2: আওবা নে মিহার দিবেহি বাহা কি এ মুসতান দি বাহে কে বাইং এচেস সাম মিহার ইংরেজিন কি আনন সিদা দিবেহি বাহা বদল কলম মগ পায় মসে কেতা
0: ماحول مثال کمپیوٹر ایک کمپیوٹر دیوے گارو کمپیوٹر راگ ابفل جاف بےن کرم کے ای کمپیوٹر دیوے اڑتک دیوے ہنگے دوتک فسے گوت کمپیوٹر کی میوتے دیوے لفظک ایفا میار انگریز بہ کے کمپیوٹر ایم کم بہ کی کم اب کو بےن کورا می تکچا گڑکن ఏ అన్న లఫ్జ్ దక్కి చాక మీ అవరు మీ కాబ ఫేంగ సమానుగ ఏరుగు నున్నాను గలమే ఏరు హున్నాని కల్ మీ కల దెలి దెలిన్ లియా కల ఒను ఒను ఒను లకుడిన్ హదా ఫున్న లియుమ బేణుకుర వసీలతే ఏ నమస్ గలం ఏయి మై కల బె రాజ్యం బేరు గలం అవమాయకొం ఏం ఏయి కల అరబిన్ అరబి తౌలిమ హాసిల్ కొల్ల కురవ్వాగన్ తిబ్బే బేఫున్నాకో ఏ నమా గలమాచేయామ హిసాబుం దివి అడుతక ఫితే గొతం అమకేని గలం మేము ఎగొతచే లఫ్స్తం ఉఫదిగన దిగ లఫ్స్తం ఉఫెద్దుమకి ఆ లఫ్స్తం ఉఫెద్దుమకి దివి బహుగ ఎకడమీన్ వర ఖాస సమాల్కు మే దెవ్వాగన్ అమ్మ కురవ్వము అన్న దివి బహాం అమ్మ ముస్తందికా మా ఆరోకం గెనస్తున్న కురవ వర బుర మసకే పులకం ఫాగవే
1: అబ్దుర్షీద్ ఇతరు సవాల్ ఏమిటి
2: یار می مثال کا یہ فون می رخ میرا نے پوم با می ہم این نکوتی سورن تو اے دین گوپلی میر کیا پا ہیں ہیں گس کو آج کرو با کرول کی ہا اے ہری ہا تے کیا دیوی ہی بہن نوریا الگرا کہی نو اے ہری ہا نو میں اور نہ نے تو بھی بنی دیوی ہی بہن مستن تی کام ہرے وار
0: وار وار بڑ تے پھلن ہم ہیں ایف ایس بھائی گنے ہم ہری ہا تے سے انگریز با اے دنیا گ بھون وانت بھائی گوت کس مہری ہا چکس بکینی کوکنٹ ایکم کو ایک بدل گ اڑمن میرو کو گ اڑا میوا گ ایک عمر فرائیں اے عمر فرائے کا گڑے گ تو خاص سن می اڑمن گ بس کو شار گوری مستن دی کا ہم گوتا کھانڈو گ مثال کا ویلو می فالو మీ మా ఫోన్ మా కండు మిగత ఎబోరి ఎగత విష్ణాలారమ్మ అరుణ దివి భోగ ఎబోరి వర మీ హాస బస్కోషారి లిఫోరి ఆమె దాయిరాత ఎబోరి
3: అది అలవని తిరుపతి ఏ అసు హగీగతుగా ఏ వెట్ట గుళువాగెన్ ఏ బస్తంగ్ ఏ లిబెనిద్దే మిసాలక బుణాక మిసాలక దన్నవాక వన్య అనే కదురు కదురు అరబి గౌముతకుగా ఏ ఎ తనుగే మాహౌల ఎ తనుగే ఎబెఫులం మీ కదురక్కియా బావరణంతం ఉన్నానిగేతో ఏమీమా ఏ మాహౌలకా గుళిగెన్ ఏ మాహౌలగ్గా బేణుంకురా లఫ్సుత వర బావర లఫ్సుతం తివిదాళువి గొత్తం హమ హున్నాని కొమ్మె బహిగ్గా వెస్ ఏమా దివిహి బహుగా మీ అలుగొండ మెంగె తెరేగ అలుగొండ మెంగె మాహౌలగ తెరేగ హున్ హిమనే ఎచ్చక వాతీవె ఎబ ఏ బై గొత్త
1: రుకుగదట్టో ఏకేక ఎచ్చక అనంత ఆది అప్రషిత్ వరబడ శుక్రియాంగేతో బేరోడంతే
2: వరబడ ఉపావ జలగడ
1: ಅಲ್ಲೂ ಬರ ಉಫಾ ಕೊಫಿನ್ ಬೇರೆ ಬಡಿ ತಿಂಗೇತು ವಕೀಲಾನ ಎತ್ತು ಹೊಂತೆರೆ ಸಳಗೊಂಗೆ ಫುರ್ಸತ್ ಬಂಗೆ ತೋ ಗುಳುಬಾ ತಿನ ತಿನ ಹತ್ತರ ಸುಮೆಂಗ್ ಹೈಸುಮೆಂಗ್ ಹೈ ಕಾಳ್ಗೊಂಬೆಂಗೆ ಹಮ ಬಹುಗೆ ಬೇಫುಳ್ಗೆ ಸ್ವಾತಗ ಜವಾಬ್ ದೇವಾಣ ದಿಹ್ಯಾಕ್ ಫಾಳ್ಕುರಂ ಫುರ್ಸತ್ ಸೆ ಬೈ ದೇ ಅಣಿಕ ಸ್ಮಿ ಹಫ್ತಾಗಳ ಮೇ ಮೆಹುಶಾಳಲ ಸುವಾಲ್ ಹಂದಾಂಕೊಳ್ ದೇನ ದಿವೆ ಬಹುಗೆ ಸಾದಾ ಜುಮ್ಲಾಗೆ ಆಮು ತರ್ತೀಬಕಿ ನೊತ್ತ ತರ್ಕೀಬಕಿ ಕುಬಾತು ಏಕೆ ಮಿ ಹಾಗಮತಿ ಕಂಕುರ ಕಂ ಅದಿ ಕಂಕುರವೆ ಶವೇನಿಗ ಕಂಕುರವೆ ಕಂಕುರ ಅದಿ ಕಂ ನೂಣುಗ ಕಂಕುರ ಕಂಕುರವೆ ಅದಿ ಕಂ ದೆನ್ ಮಿ ಹಮ ತಿ ಬೇಫುಳ್ ಇಖ್ತಿಯಾರಿ ಜವಾಬ್ ತ ಹಮ ಕಮೆಂಟ್ ಕುರ ಇಖ್ತಿಯಾರಿ ಜವಾಬ್ ತೋಗ ತಿರ ತಿ ಬೇಫುಳ್ ನ ಫೆನೋಮೆಂಟ್ ಅನ್ನು ಅರಂಗಳ ಜವಾಬ್ ಹಮ ಅಳ್ಗೊಮೆಂಗೆ ಫೇಸ್ಬುಕ್ ಪೇಜ್ಗೆ ಮಿ ಹಿಸ್ಸಾ ಕುರೆ ಫುವ ಸುವಾಲ್ಗ ತಿ ಬೇಫುಳ್ ಕಮೆಂಟ್ ಕುರೋ ಮುಗೆಂದು ಹಂಗೆ ತೋ ಅಳ್ಗೊಮೆಂಗೆ ಹಮ ಇತರು ಬ್ಯಾತಕಾಕಿ ಅನಿಕ ಕೂಡ ಇರುಕೊಳ್ಗೆ ತೆರೆ ಬತ್ತಲ್ ಕೊಲ್ಲಾನು
4: ಭಸ್ತಿರಾಸ
1: ಅದು ಭಸ್ತಿರಾಸ ಮಿ ಬೇಕಿ ಅಳ್ಗೊಂಡ್ ಮೇ ಹಮ ಮಿ ದಿವೆ ಬಹುಗೆ ಕೊಮ್ಮೆಸ್ ಮುಹಿಮ್ಮ ಕಮಕಾಗುಳ ಎಗುತು ಕೊಮ್ಮೆಸ್ ಬೇಫಳಕ್ಕೆ ಕೊರಬ ದಿರಾಸ ಅಳ್ಗೊಂಡ್ ಮೇಂಗ್ ಕೂರು ಗೊತ್ತಕ ಬಲಾಲ ಬಯ ಮಿ ಹಫ್ತಾ ಪ್ರೋಗ್ರಾಮ್ ಅಳ್ಗೊಂಡ್ ಮೇಂಗ್ ಟ್ವೇಫುಲ್ ನಾಯ್ಕಿಗೆ ಮಿ ಬಲಾಲನಿ ದಿವೆ ಬಹುಗೆ ಅಳ್ಗೊಂಡ್ ಮೇಂಗ್ ಮಿ ಮಿ ದಿರಾಸಾಯಕಿ ಇಖ್ತಿಯಾರಿ ಮಾದ್ದಾಯಿಗೆ ಗೊತ್ತುಗ ದಿವೆಹಿ ಅದಬಿಯಾತುಗೆ ಮಾದ್ದಾಯ ಒತುಮಂ ಸಾಣವಿ ಮರಹಲಾಗಿ ದರಿವರುಂಗೆ ದಿವೆಹಿ ಬಹುಗೆ ಫೆಂಬರ ಕುರ ನೇದೆವೆ ಅಸರಾಮಿದು ಮುದರಿಸುನ್ ದೆಕೆ ಗೊಯ್ ಮಿ ಮೌಲೂವ ಕುರೆ ಫೆ ದಿರಾಸಾ ಮಿ ದಿರಾಸಾ ಕುರವಾಫನಿ ಆಯಿಷತ್ ಅಸ್ಲೀನಾ ಮಿ ದಿರಾಸಾ ಹತ್ತೋಫ್ಮನಿ ವಿಲಾ ಕಾಲೇಜ್ಗೆ ಫ್ಯಾಕಲ್ಟಿ ಆಫ್ ಎಡ್ಯುಕೇಶನಲ್ ಸ್ಟಡೀಸ್ಗ ಮಾಸ್ಟರ್ ಆಫ್ ದಿವೆಹಿ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಕೋಹುಗ ಕಿವಾ ವಿದಾಳವಿರು ಮಿ ದಿರಾಸಾ ಕುರವಾಫನಿ ದಿರಾಸಾ ಕುರವಾಫನಿ ದೇಹಾಸ್ ವಿಹಿ ವನಹಾರುಂಗೆ ತಳ್ಗೊಂಡ್ ಮೇ ಆ ಮಳ್ಗೊಂಡ್ ಮೇಂಗೆ ಪ್ರೋಗ್ರಾಮ್ಗೆ ಬೇರೆ ವಡಾನುವ ಬಸ್ ಅರುಂಗೆ ಖ್ಯಾಲ್ ವಸ್ ಮಿತಿರಾಸಾಗ ಅಮ ಹಿಸ್ಸಾ ಕುರಾಣ ಹೆಣ್ಣು ಮೆಸೆ ಕುರಿ ಅಳ್ಗೊಮೆ ದಿರಾಸಾಯ ಹೆದ್ದೆ ಫರಾತುಗೆ ಬಹೆ ಅದಿ ದಿರಾಸಾಯಗೆ ಉಸ್ಸಲಿತ ಕಳ್ಗೊಮೆ ಬಲಾಲಾನ ಹುಷಾಳದೇನಿ ಫಾತ್ಮತ್ ಸೀನತ್.

మిహార్ గడింగ్ రేగండు దిహగడ్డి తీరీస్మేట్ మీ దివేహి రాజ్యగాడు అడిగా మీ గెనస్తని హంహార మీ డ్రామా సిలసిలాగే మీ అదు హెందును ఎగార్గడ్ ఫండరేగా గెనస్తింగ్ ఎపిసోడ్ రిపీట్.